0: కానీ చికెన్ ఓకే సమస్కి
1: కానీ తో అస్మి దరే
0: మే కానీ గేట్స్ మన మిరే
1: కై ఇండియా తో సజ్జ కురు తుయ కురు అన్ అన్ జావ మై సార్
0: అన్ అన్ రమ మస బాబు దిగు
1: బరు దు రమి
0: అన్ అన్ రంగ బాబు దిగు యా
1: ఐ దు బత హి ఐ ఖదా కు తిన్ హి కుసే తో సజ్జ కుం కు బకన్ గన్ కి రమి ఐ కు పియ కే కుం కు దే హా ఇ ఫైజా తి జి ఉం జా కు కుం వే తి దా కురు అన్ అన్ ని తమ్ తి రకి తో ని కు ఆ కా ఉం కు ఆ హా సే హో ఇ తి ఓ సి దా స్వా కు తి ఉ ఓ దా కే ao khuna kumai san nom dum dal na ithi hara dai dai ke ora kan ao khuna nga saran an